ఆజ్ఞా సర్గమని కుమారసాను. నా పెన్ చెహ్నగి మ్యాల్కలే జూరీ ఫిల్మ కథ హిందీ వధంచే. तुम्ही ताल थल्ला फिल्मी संगीताचेर ऐकत चित्ररंजन कार्यावळ फुडें व्हरतना मोहरा फिल्मांत. माफ करात, खूबसूरत फिल्मांत कुमार सानू आणि कविता कृष्णमूर्ती.